0: అలా దేంటి ఈ కేరింతలు చాలును గాని నీ చీర జాగ్రత్త.
1: అవునుగా హల, ఈ చీరను హరించిన నరునితో నీవు కాపురం చేయవలెనని ఆ మునిశాపం మరచితివో?
0: ఆహో బత, ఆ మునిశాపం జరిగేనో లేదో పాపం, ఇది భూలోకమైన ఏ నరుడు ఇచ్చటికి రానేలేడుగా.
1: అలా అని ఇంతటి పరాకు కూడదుగా.
0: అంతటి మునిశాపం జరుగక మానదుగా. ఆ నరుడు ఆ పురుషోత్తముడు నీకోసం తప్పక రానే వచ్చునులే.
1: హల, అది ఒక ముచ్చటేగా.
0: హలా హలా హలా, ఆ నరుడు వచ్చినప్పుడుగా ముచ్చట.